భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మా వందనములు స్వీకరించండి. మన ఏఎం ట్యూబ్ పైన అలవాట్లు ప్రకారంగా ఇవాళ నేను మీ కృతక మీ సేవలో ఉంటాను. రాబోయే గంట కోసం స్వరాభిషేకం అనే కార్యక్రమంలో ఇంకొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. విశేషంగా భక్తులందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉంటాము. మీ భక్తి భావాలని ఇంకా పెరగడానికి మామూలుగా శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు లాగా మనం ప్రసారం

ఉంటున్నాం భక్తి పాటలను. అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే ఇవాళ మీరు మంచి ఆరోగ్యం మంచి వైబ్స్తో కూడి ఉన్నారని ఆశిస్తున్నాం. ఇంకా నేటి కార్యక్రమంలో మనం ఇంకొకసారి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఇంకా మొదలు పెట్టున్నాం నేటి కార్యక్రమం.

హే సంగీత రసికులారా, మీరు ఇప్పుడు ప్రీ ట్యూన్ చేస్తున్నారైతే గుర్తుంచుకోండి, మీరు సరైన ఛానల్ ఎన్నుకున్నారు. ఇవాళ కార్యక్రమంలో మనం కొంతవరకు భక్తి పాటలను ప్రసారం చేస్తున్నాము. మామూలుగా శుక్రవారం నాడు మన మారిషస్ దేశమంతటా చాలామంది భక్తులందరూ వ్రతం ఉంటారు. విశేషంగా మహాలక్ష్మి కోసం, ఇంకా మహావిష్ణు కోసం మన తిరుమలలో శుక్రవార అభిషేకం జరుగుతుంది ప్రతి శుక్రవారం నాడు. అయితే అటువంటి బంగారు అవకాశం మీకు కూడా దొరుకుతుందని కోరుకుంటూ నీచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.

హే సంగీత రసికులారా, శ్రావణ మాసం గురించి మనం మాట్లాడినాం. ఈసారి మనం కొంతవరకు గురు పూర్ణిమ గురించి మాట్లాడటాము. అయితే విశేషంగా హిందూ సంప్రదాయంలో గురువును దైవంగా భావించి పూజించే పవిత్రమైన పండగ గురు పౌర్ణమి. అయితే గురు పౌర్ణమి చాలామంది భక్తులు జరుపుకుంటూ ఉంటారు. అయితే మనం దీని గురించి మాట్లాడటాము.

గురు పౌర్ణమి అంటే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటాము. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ పండగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విశేషంగా విద్యార్థులు ఇంకా గురువులు ఈ పండుగను జరుపుకుంటారు.

అసలు శ్రోతలారా, మహాభారతాన్ని రచించి 4 వేదాలను విభజించిన వేద వ్యాసుని జయంతి సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఈరోజు వ్యాసుడిని ఆరాధించడం చాలా శ్రేష్టం.

అవునండి శ్రోతలారా, సద్గురుల ప్రకారం ఈరోజే ఆది యోగి అంటే శివుడు మానవాళికి మొదటిసారిగా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించినట్టు నమ్ముతారు.

జీవితాన్ని సన్మార్గంలో నడిపించే గురువులకు ఉపాధ్యాయులకు ఈరోజున ప్రత్యేక పూజలు చేసి కానుకలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే చాలామంది గురు పౌర్ణమి జరుపుకుంటారు.

అసలు శ్రోతలారా, గురు పౌర్ణమి గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటారు.

ఈరోజున గురు పూజోత్సవం జరిపి గురువులను కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు.

అవునండి శ్రోతలారా, మీరెప్పుడిప్పుడే ట్యూన్ చేస్తున్నారైతే గుర్తించుకోండి, మనం గురు పూర్ణిమ గురించి మాట్లాడుతున్నాం. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించి వందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువులను పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది.

గురు పౌర్ణమి రోజున చాలామంది ప్రజలు రోజు పొడవుగ్నా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగి

అసలు శ్రోతలారా, గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబం సంబంధం కూడా కావచ్చు, తరాలకు కొనసాగవచ్చు ఈ సంబంధాన్ని.

అవునండి భక్తులారా, గుర్తించుకోండి ఇంకొకసారి నేటి కార్యక్రమంలో మనం గురు పౌర్ణమి గురించి మాట్లాడినాం. ఇంకా ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభదినం, జై తెలుగు తల్లి.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక. ప్రియమైన శ్రోతలకు నమస్కారం. శుక్రవారం రాత్రి ప్రశాంత వేళలో మీ అందరికీ స్వరాల వేదిక కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. 819 kHz ద్వారా మీరు వింటున్నారు ఈ కార్యక్రమం. 7:30 to 7:50 వరకు నేను విష్మ మీ సేవలో ఉంటాను. రోజంతా వారమంతా ఎన్నో బాధ్యతలు ఎన్నో ఆలోచనల మధ్య గడిపిన మనసుకు కొంత విశ్రాంతి ఇవ్వడానికి హృదయాన్ని హత్తుకునే మధురమైన తెలుగు గీతాలతో పాటు కొన్ని స్ఫూర్తిదాయకమైన ఆలోచనలను మీ ముందుకు తీసుకొచ్చాను. మరి సంగీతపు ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దామా ఇప్పుడు?

జీవితంలో మనకు నచ్చని సంఘటనలు మనల్ని బాధ పెట్టిన వ్యక్తులు ఎదురవుతుంటారు. కానీ క్షమించడం అంటే జరిగిన దాన్ని మర్చిపోవడం కాదు, మన హృదయం మీద ఉన్న భారాన్ని దించుకోవడం. క్షమించే మనస్సు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మనస్సులో ప్రేమ, దయ, క్షమ ఉంటే అక్కడే నిజమైన శాంతి ఉంటుంది.

ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ వారం మీరు ఎవరికైనా సహాయం చేశారా? ఎవరికైనా ధైర్యం చెప్పారా? లేక కనీసం ఒక చిరునవ్వేనా పెంచారా? మనం చేసే మంచి పనులు పెద్దవిగా ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మంచితనాలే జీవితాన్ని అందంగా మారుస్తాయి. దీపం మరో దీపాన్ని వెలిగించినంత మాత్రాన తన వెలుగును కోల్పోదు. అలాగే మనం పంచే ప్రేమ, దయ, ప్రోత్సాహం ఎప్పుడూ తగ్గవు, మరింత పెరుగుతాయి.

ప్రియమైన శ్రోతలారా, ఈరోజు స్వరాల వేదిక కార్యక్రమం ఇక్కడితో ముగిస్తోంది. ఈ సంగీతం మీ హృదయానికి ప్రశాంతతను, ఈ ఆలోచనలను మీ జీవితానికి స్ఫూర్తిని అందించాయని ఆశిస్తున్నాను. కొత్త ఉదయాన్ని కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో ఆహ్వానించండి. వచ్చే శుక్రవారం మరో అందమైన సంగీత విహారంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రేమను పంచండి, క్షమను అలవర్చుకోండి, మనశ్శాంతిని ఆస్వాదించండి. శుభరాత్రి, నమస్కారం.